ప్యారీ సాస్త్రం తన గురు నాని పాఠశాది ఖిడి ఫులవాడి పర్వతమాయి సాయి ఆ ధన హో దూర్ నేడే తో చల్ కే హంస ఉడారీ అమార్ కే సత్సంగ రూపీ మాన సరోవరి జుడ్ కే ఆ చౌదాత్ తు కిడీ ప్రాప్త కీతీ హై जो तीजे गुरु नानक ने गंगाराम नु बख्शी है तो आओ इस दात नु संभालिए मालिक दियां दातां प्राप्त करके ते स्वास स्वास जपिए सतनाम बाणी नाल जुड़िए सतगुरु दे शुकराने भी जुड़िए एदा फल जीवन सफला फिर साडा ए लोक सुखिए लोक सुरेले नानक अर्पण आपने मेले बाबा जी ने बख्शिश गुरमुख परिवार से की महान यज्ञ आरंभ बाणी दे सोमे चल रहे हैं अमृत कीर्तन दे भोजन